0: దానికి రాశావు రబ్బి నీకు
1: Dua ini toh ipun ngepik daun bilionnya beh deh orang tu tanah rasa yang lemah sambun rauk antos niki.